0: గారే గారే
1: ఏ గరబడదే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టా
0: గారే గారే
1: ఏ సూరకి దరదే ఏ సూర ఎన్నాయా అదో ఏ ఏ కచతుర నార అమ్మ